దయాళం అచేదీయపేదీయనామం కామం సుమస్తపరాజి సుమస్తస్తామం తేరాజోర్చాచరీషాంద్ జలహ థల